ఆట కుక్క అన్నక్షహలు ఐరామల్లు సుమగోటుండవరంగమ హిముషిక్కు ఐక శోలక్షముయాక్క ఉపంగసైన్న ఉత్తరపాణ్యాశ్వాటోమల్లుంగ అవరోడంగుని గాని హనుషి ఉత్సవని గాని తనుత్తోనమ్మ నైతేగా ఉపన్నగన్నకు బమేనవడవ అశ్వీలా అగిలక్ష్యమం మట్టమ్మ ఆయుగక్కి అన్నసారోటాటగారు సాబంగ కమిటీ కుటుంబం వల్ల సమయం ఇవ్వు.